బాబా లోగ సును, కాక లోగ సును, దాదా లోగ సును, జల్దీ జల్దీ ఎక్కియాలే బాషా, నాదే కుడియే, ఏ పుత్తరా देख भाई इधरा खाली है पिंजरा ए देख भाई इधरा अरे खाली है पिंजरा पिंजरे के अंदर निकलेगा बंदर पिंजरे के अंदर निकलेगा बंदर यही परिचय है राजा जानी का बोलो मसाल जवानी दीवानी का